0: ఇప్పుడు వినండి విజయాంబికి విజయనగరి రాగం ఆదితాళం ముత్తయ్య భాగవతర్ కృతి.
1: Now listen to a composition of Muthaiya Bhagavathar, Vijayambike, in Rag Vijayanagari set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరి వింటున్నారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి శంకరి నీవే బేగడ రాగం రూపక తాళం సుబ్బరాయ శాస్త్రి రచన
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైం ఇండియన్ మ్యూజిక్ యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వీణా కాన్సర్ట్ by Srimati Eemani Lalita Krishna. Srimati Lalita continues her concert with a composition of Subbaraya Shastri, Shankari Neeve, in Rag Begada set to Rupak Tal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి ఖమాస్ రాగంలో జావళి అపదూరుకు లోనై తినే ఆదితాళం.
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ జావళి అపదూరుకు లోనై తినే ఎన్ రా ఖమాస్ సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఈమని లలితాకృష్ణ వీణావాద్య కచేరీ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical Veena concert by Srimati Emani Lalita Krishna. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you would be listening to vocal recital by Dr. Selam Gayathri Venkateshan, supported on violin by Meera Sivaramakrishnan, on Mridangam by Sri N. Ramakrishnan, and on Kanjira by Nerukunam Shankar.
2: Ragam నిరంతర భారతీయ సంగీత స్రవంతి ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో డాక్టర్ సేలం గాయత్రి వెంకటేశన్ గారి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం మీరా శివరామకృష్ణన్ వయోలిన్, ఎన్ రామకృష్ణన్ మృదంగం, నేరుకులం శంకర్ కంజిరా.
1: ఫస్ట్ యూ విల్ బి లిస్నింగ్ టు ఎ ముత్తుస్వామి దీక్షితార్ కృతి ఉచ్చిష్ట గణపతౌ భక్తిం ఎన్రాగ్ పంతువరాళి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా ఉచ్చిష్ట గణపతౌ భక్తిం పంతువరాళి రాగం ఆదితాళం ముత్తుస్వామి దీక్షితులు కీర్తన.

0: You have just heard to Athilana, written by Lalgudi Jayaraman, in Rag Rageswari, set to Adithal.
1: ఇంతవరకు తిల్లాన లాల్గుడి జయరామన్ రచన విన్నారు. రాగేశ్వరి రాగం ఆదితాళం.
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ హర్డ్ టు ఎ వోకల్ రిసైటల్ బై డాక్టర్ సేలం గాయత్రి వెంకటేషన్ సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై మీరా శివరామకృష్ణన్ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ఎన్ రామకృష్ణన్ అండ్ ఆన్ కంజీరా బై శ్రీ నేరు కుమార్ శంకర్.
1: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ సేలం గాయత్రి వెంకటేశన్ గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం మీరా శివరామకృష్ణన్ వయోలిన్, శ్రీ ఎన్ రామకృష్ణన్ మృదంగం, నేరుకుణం శంకర్ కంజీరా.
0: నౌ లిసన్ టు అన్నమాచార్య కీర్తన.
1: ఇప్పుడు అన్నమాచార్య కీర్తన.

0: ఇప్పుడు వినండి కామాక్షి కామకోటి పీఠవాసిని ముత్తుస్వామి దీక్షితర్ కృతి రాగం సింహేంద్ర మధ్యమం రూపక తాళం.
1: You will now listen to a composition of Muthuswami Dikshitar, Kamakshi Kamakoti Pithavasini, in Rags Hindra Madhyamam, set to Rupak Tal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి జయప్రద రామమూర్తి వేణుగాన కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగం పై శ్రీ జి రామచంద్రన్. కార్యక్రమంలో చివరిగా వినండి సరోజదళ నేత్రి శ్యామశాస్త్రి కీర్తన, రాగం శంకరాభరణం, ఆదితాళం.
1: This is Ragam 24/7 DTH anytime Indian music. You're listening to a Carnatic classical flute concert by Kumari Jayaprada Ramamurthy. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri G. Ramacharan. Kumari Jayaprada concludes her concert with a composition of Shyama Shastri, Saroja Dalanetri, in Rag Shankara Bharanam set to Aditaal.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు కుమారి జయప్రదా రామమూర్తి వేణుగాన కచేరి విన్నారు. వాద్య సహకారం వాయిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ జి రామచంద్రన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute concert by Kumari Jayaprada Ramamurthy. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri G. Ramachandran. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH anytime Indian music.